0: దొందర గడత కదా
1: గరిజం
0: పరగడత
1: పరని
0: గరిగడత
1: సగరి రి మగ గగ పమ మన పరి మగ పమ రమని